శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. గంటసేపు ముత్యాల సురాలు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. సరిగ్గా మధ్యాహ్నం 12 సమయం. AM2 మన రేడియో ఛానల్ మీద మొదలవుతున్నది ఈ కార్యక్రమం. శ్రోతలరా, ఈ మధ్యాహ్నం వేళ మీరు మన కార్యక్రమం

ప్రోగ్రాం కోసం వేచి ఉన్న వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు. అంటే మనం కూడా ఇక్కడ అదే ఆతృతతో మీకోసం చేరి ఉన్నాం. తప్పనిసరిగా ఈరోజు మన పాటల పట్టిక నుంచి అంటే ఎన్నుకున్న మనోహరమైనవి పాటలు, వాటిని విని మీరు బాగా మెచ్చుకుంటారు.

అవునండి, శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇక విఘ్న వినాయకుడి యొక్క నామాలతోనే కొద్ది క్షణాల క్రితమే విని ఉన్నాం. అంటే దండాలు పెడుతున్నాం విఘ్న వినాయకుడిని. కానీ ఈరోజు అంటే మొత్తం మన కార్యక్రమం సినీ పాటల మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే వినండి, ఇప్పుడు ఎస్పి బాలు, బెనీ, ఇంకా రెహనా యుగల స్వరాలలో ఈ చక్కనైన పాట.

సంబరాల ఏటి గట్టు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు ఆడిన ముచ్చట పడి పడి పెరిగిన పచ్చని పసిరిక.

సమయం ఇప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 12:16 మీరు మన ఆదివారపు గంటసేపు కార్యక్రమం ముత్యాల స్వరాలు వినబోతున్నారు ప్రియమైన శ్రోతలారా.

శ్రోతలారా, అలానే మీరు కూడా నవ్వుతూనే ఉండండి. మీరు నమ్ముతారా, మన జూన్ నెల యొక్క 28వ తారీఖు వరకు చేరి ఉన్నాం. ఇదే ఈ జూన్ నెల యొక్క చివరైనది వీకెండ్, చివరైనది ఆదివారం. ఇంకా 2 రోజుల్లో ఒక కొత్త జూలై నెలలో శుభాడుగులు వేద్దాం.

అలానే మంచి మాటలతోనే మంచి ఆలోచనలతోనే మనం రాబోయే యొక్క కొత్త జూలై నెలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.

సరే ప్రియమైన శ్రోతలారా, మీరు కూడా మా వంకే రండి. ఎవరెవరు ట్యూన్ చేయాలింది ఇంకా ఈ సమయం మన ఈనాటి RM2 ఛానల్ మీద మన వార ప్రసారం ముత్యాల స్వరాలు వినబోతున్నారు. 12 నుంచి 1 గంట వరకు సరిగా గంటసేపు కార్యక్రమంలో మీరు ఉన్నారు. తప్పనిసరిగా పాటలు మీరు బాగా మెచ్చుకుంటున్నారు.

సరిగ్గా సమయం అయింది 12:30 అంటే 45 నిమిషాల కార్యక్రమం యొక్క గంటసేపు ప్రసారంలో పూర్తయింది. ఇంకా 15 నిమిషాలు మిగిలినవి. అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు విన్న అన్ని సినీ పాటలు బాగా మీరు మెచ్చుకున్నారు.

సరే శ్రోతలారా, మన ఈనాటి తెలుగు కార్యక్రమం మీరు ఈ ప్రసారంలో నున్న ఆహ్లాదకరమైన స్వరాలు, ఇంపైన స్వరాలను విని బాగా మీరు మెచ్చుకున్నారు. ఇక 5 గంటల సేపు కార్యక్రమం ఇంకా కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది కూడా. తత్పిమ్మటే మరాఠీ ప్రసారం మొదలవుతుంది. ఇక మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. తప్పనిసరిగా దైవానుగ్రహాలు ఉంటే మనం మళ్ళీ కలుద్దాం. హరి శ్రీనివాస, జై తెలుగు తల్లి, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మహృద్పూర్వక నమస్కారం స్వాగతం. రాత్రి వేళ సరిగా 7:30 అయింది. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. ప్రతి రాత్రి వేళలాగా ఈ రాత్రి వేళ కూడా విశేషంగా ఈ ఆదివారం నాడు మిమ్మల్ని ఎంత తేన్ చేయడానికి తీసుకుని వస్తాను. మధురమైన సినీ పాటలు 20 నిమిషాలకు వింటూ ఆనందించండి మీ అజయ్ వందనతో.

రాత్రి వేళ ఎవరెవరో తమ భోజనం చేస్తున్నారు. షురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ మధురమైన సినీ పాటలతో ఈ రాత్రి వేళ కార్యక్రమం మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం స్వరాలతో ఈ రాత్రి వేళ కార్యక్రమం ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో.

మీ దేశంలో మన సంగీతం అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎటువంటి దేశంలో ఉన్నప్పుడే ఉండేటప్పుడు ఎటువంటి సంగీతం మన మనస్సులో మన హృదయంలో ఇష్టమైనది. అలాగే మన కార్యక్రమంలో మంచి మంచి సినీ పాటలతో కొనసాగిస్తూ ఉంటున్నాం రాత్రి వేళ కార్యక్రమంలో.

సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి స్వరాల వేదికని తెలుగు కార్యక్రమం మీరు 20 నిమిషాలకు మిమ్మల్ని అంతతేం చేయడానికి తీసుకుని వచ్చాను మధురమైన సినీ పాటలు. అయితే ఇంతటితో వందనామిదగ్ర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.